తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.